0: Zone.
1: When day-to-day pains pop up...
0: Zone.

cosa ancora a me. Mi manchi nei tuoi sguardi e in quel sorriso.

Radio Incontro Musicale. Radio 2 Triple O 98.5 FM with Carlo.

0: Freshmix.com.
1: Classic 70s backtracks. 1975.

0: Freshmix.com.
1: Classic 70s backtracks. 1975.

0: Freshmix.com.
1: Classic 70s backtracks. 1975.

0: 98.5
1: 2000
0: FM.
2: Io sono sempre questo.

తెలుగువాణి శ్రోతలకు శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం నిజ జ్యేష్ఠమాసం బహుళ చవితి అనగా 2026వ సంవత్సరం జూలై నెల 4వ తేదీ శనివారం రేడియో 2FFM 98.5 మెగాహెడ్స్ తరంగ దైర్ఘ్యాలపై సిడ్నీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలను మీకు అందిస్తున్నవారు బైరెడ్డి మధుసూదన్ రెడ్డి మరియు వార్తలను అందించేవారు శ్రీ వద్దిపర్తి శ్రీనివాస్ గారు. ఈనాటి కార్యక్రమ వివరాలు భక్తిరంజని, ఈ వారం ప్రశ్న, నదీ భారతం అనే ప్రత్యేక కార్యక్రమం, కొన్ని పాటలు, ప్రకటనలు, వార్తలు ఉంటాయి. ముందుగా గోదావరి నదికి తెలుగువారికి ఉన్న అవినాభావ సంబంధం ఎంతో అమూల్యం. ఇహానికి పరానికి కూడా గోదావరి జలాలు కావాలి. తెలుగువారి జీవనాడి గోదావరి, దక్షిణ గంగ అని కూడా గోదావరికి పేరు. తెలుగు భక్తి సంగీతంలో గోదావరి మహిమను, ఆధ్యాత్మిక వైభవాన్ని, శ్రీరాముని పుణ్యస్మృతులను, తెలుగు సంస్కృతిని కీర్తించే దివ్యగానం, సహ్యాద్రి పర్వతాల నుండి పుట్టి పంచవటి, భద్రాచలం, పుష్కర ఘాట్ల వరకు పవిత్రతను ప్రసరించే గౌతమీ గంగ, గోదావరి తల్లికి ఈ సంగీత నీరాజనం ఈనాటి భక్తిరంజనిలో వింటారు. రచన, సంగీతం, సమర్పణ ఆచార్య కొవ్వలి పద్మనాభ శర్మ గారు. ఈ భక్తి గీతంలోని సాహిత్యం, భావం, సంగీతం, అలాగే అద్భుతంగా పాడిన విధానం శ్రోతలకు శ్రవణానందంతో పాటు భక్తి భావన కలుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు ఆ పాట విందాం.

0: ఈనాటి భక్తిరంజని ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఈ వారం వార్తల్లోని ముఖ్యాంశాలు శ్రీనివాస్ గారు వినిపిస్తారు.
1: సిడ్నీ తెలుగువాణి శ్రోతలకి నమస్కారం అండి. వద్దిపర్తి శ్రీనివాస్. ఇవాళ వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక ముందడుగు. కడప జిల్లాలో 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో జిఎస్డబ్ల్యూ రాయలసీమ సమగ్ర ఉక్కు పరిశ్రమలకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రాష్ట్ర అప్పులు, ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సుమారు 52,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే వారం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా జూలై 4వ తేదీ వేడుకలను నిర్వహిస్తోంది. అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ప్రభావం చూపుతున్నాయి. క్రీడల్లో మహిళ T20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టు తలపడుతున్నాయి. వింబుల్డన్ పోటీలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఇవి కొన్ని ముఖ్యాంశాలు.
0: బాగున్నాయండి, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ వారం ప్రశ్న. భారతదేశంలో ప్రవహించే నదులలో అత్యంత పవిత్రమైనదిగా భావించే పేరుగాంచిన నది పేరు చెప్పండి. భారతదేశంలో ప్రవహించే నదులలో అత్యంత పవిత్రమైనదిగా పేరుగాంచిన నది పేరు ఏమిటి? మీ సమాధానాన్ని మా తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ sydneytelugu.org ద్వారా 9:30 లోపల తెలియజేయగలరు. స్పందించిన శ్రోతలలో ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి వెంట్వర్త్విల్లోని స్వాగత్ బిర్యానీ వారి $25 విలువ కలిగిన టేక్అవే ఫుడ్ గిఫ్ట్ ఓచర్ను బహుమతిగా పంపబడుతుంది. ప్రశ్న మరోసారి, భారతదేశంలో ప్రవహించే నదులలో అత్యంత పవిత్రమైనదిగా పేరుగాంచిన నది పేరు చెప్పండి. మీ సమాధానాన్ని సిడ్నీ తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ sydneytelugu.org ద్వారా పంపించండి. మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ రేడియో 2FM 98.5. దిస్ ఈ తెలుగువాణి ఆన్ రేడియో 2FM 98.5. ఇప్పుడు ఈనాటి ప్రత్యేక కార్యక్రమం నదీ భారతం. నేను గతంలో అందాల భారతం, ఈశాన్య భారతం పేరుతో 2 కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే భారతదేశంలోని ప్రముఖ స్థలాలు, తర్వాత రాష్ట్రాలు, వాటి విశిష్టతను గురించి తెలుపుతూ చేయడం జరిగింది. అలాగే ఈనాటి కార్యక్రమం నదీ భారతం, అంటే నదులు, భారతదేశంలో ప్రవహించే ప్రముఖ నదుల గురించి క్లుప్తంగా తెలుసుకుంటూ మధ్య మధ్యలో కొన్ని పాటలు వింటాం. ప్రకృతిలోని పంచభూతాలలో ఒకటి నీరు అని అందరికీ తెలుసు. భూమండలంలోని సకల జీవులకు ప్రాణాధారం నీరు. నీటి వనరులు సమృద్ధిగా లభించినప్పుడు మానవాళికి దాహార్తి తీరుతుంది. అలాగే చెట్లు, పంట పొలాలు పచ్చగా ఎదిగి మానవులతో పాటు పశుపక్ష్యాదులకు పుష్టికరమైన ఆహారము లభిస్తుంది. ఈ భూగోళంలోని ఉపరితలం దాదాపు 70% నీటితో నిండి ఉంది. కానీ అదంతా సముద్రజలమే. సముద్రజలాన్ని మన అవసరాలకు ఉపయోగించుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మంచినీళ్లు దొరకని కొన్ని దేశాలలో ఈ సముద్రపు నీటినే డీశాలినేషన్ పద్ధతి ద్వారా ఉప్పుని తొలగించి తాగునీటికి, అలాగే వ్యవసాయానికి వాడుకుంటున్నారు. ఇక భారతదేశ విషయానికి వస్తే, దేశానికి 3 వైపులా, అంటే తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నీటిని అందించే ఎన్నో నదులు భారతదేశంలోని అనేక రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తూ నీటి కొరతను తీర్చి దేశాన్ని సస్యశ్యామలం చేయడానికి తోడ్పడుతున్నాయి. మీకు తెలుసా, భారత్లో మొత్తం 400కు పైగా పెద్ద నదులున్నాయి. ఇంకా చిన్న చితకాలతో కలిపి 2600కు పైగా ఉన్నాయట. భారతదేశంలో ప్రవహించే కొన్ని ముఖ్యమైన నదుల గురించి తెలుసుకుంటూ మధ్య మధ్యలో కొన్ని పాటలతో సమర్పించే నేటి తెలుగువాణి కార్యక్రమమే ఈ నదీ భారతం.

0: భారతదేశంలో దాదాపు 30 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం మరియు విభిన్న పర్యావరణ వ్యవస్థలతో అనేక నదీ వ్యవస్థలు మరియు నిరంతర ప్రవాహాలుగా ఉన్నాయి. భారతదేశంలోని నదులను హిమాలయ, దక్కన్, తీర ప్రాంతం మరియు అంతర్గత పరీవాహక ప్రాంతాలుగా 4 సమూహాలుగా వర్గీకరించవచ్చు. హిమాలయ నదులు ప్రధానంగా హిమానీ నదాలు మరియు మంచు కరగడం వల్ల హిమాలయాల నుండి ఉద్భవిస్తాయి. దక్కన్ నదీ వ్యవస్థలో ద్వీపకల్ప భారతదేశంలోని నదులు ఉంటాయి. ఇక బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తాయి. ఇవి ప్రధానంగా పశ్చిమ తీరంలో అనేక చిన్న తీర ప్రాంత నదులు ఉన్నాయి. సముద్రంలోకి ప్రవహించని కొన్ని అంతర్గత నదులు కూడా ఉన్నాయి. హిమాలయ పరీవాహక ప్రాంతం భారతదేశంలోని చాలా ప్రధాన నదీ వ్యవస్థలకు మూలం. ఇందులో గంగా, బ్రహ్మపుత్ర మరియు సింధు వంటి 3 పొడవైన నదులు ఉన్నాయి. ఈ 3 నదీ వ్యవస్థలకు 5000 కంటే ఎక్కువ హిమానీ నదాలు అంటే గ్లేసియర్స్ నీటిని అందిస్తాయి. వాయువ్య దిశలో ఉన్న ఆరావళి పర్వత శ్రేణి, చంబల్, బనాస్ మరియు లూనీ నదుల వంటి కొన్ని నదులకు జన్మస్థానంగా ఉంది. నర్మదా మరియు తపతీ నదులు మధ్య భారతదేశంలో వింధ్య మరియు సాత్పురా పర్వత శ్రేణుల నుండి ఉద్భవించాయి. ద్వీపకల్ప భారతదేశంలో చాలా నదులు పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి. అయితే తూర్పు కనుమల నుండి అరేబియా సముద్రంలోకి, తూర్పు నుండి పడమర వైపు కొన్ని నదులు మాత్రమే ప్రవహిస్తాయి. పడమర నుండి తూర్పుకు నెమ్మదిగా వాలుగా ఉండే దక్కన్ పీఠభూమి యొక్క ఎత్తులో ఉన్న వ్యత్యాసమే దీనికి కారణం. ద్వీపకల్పంలోని అతిపెద్ద నదులలో గోదావరి, కృష్ణ, మహానది మరియు కావేరి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క నదిని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. ముందుగా గంగానది. గంగానది భారతదేశంలోనూ బంగ్లాదేశ్లోనూ ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూ మతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. గంగమ్మ తల్లి అని, పావన గంగ అని, గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అన్న పదాన్ని కూడా వాడతారు. గంగానది మొత్తం పొడవు 2500 కిలోమీటర్లు. గంగా, దానికి ఉపనది అయిన యమున కలిసి విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ గంగా యమున మైదానం ఉత్తర భారతదేశం అలాగే బంగ్లాదేశ్లో విస్తరించి ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5% ప్రజలకు, అంటే ప్రతి 12 మందిలో ఒకరికి ఈ మైదానం నివాస స్థానం. ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీ నదంలో భాగీరథి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనందిని దీనితో కలుస్తుంది, అలకనందా నది. అక్కడి నుండి దీనిని గంగా అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రవహించిన ఈ నది హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది. మైదానాలలో ప్రవహించే మార్గంలో గంగానదితో పాటు కోసి, గోమతి, షోన వంటి ఉపనదులు కలుస్తాయి. అన్నిటికంటే పెద్దదైన యమునా నది అలహాబాద్ వద్ద గంగానదితో కలుస్తుంది. యమున సాంకేతికంగా గంగకు ఉపనది అయినా కానీ యమున కూడా చాలా పెద్ద నది కనుక వేరే నదిగా అన్ని విధాలా పరిగణింపవచ్చు. గంగతో పాటు యమునకు కూడా హిందూ మతంలో పవిత్ర స్థానం ఉంది. ఈ 2 నదుల ఒడ్డున ఉత్తర భారతదేశంలో పెద్దవైన ఎన్నో నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్కతా వంటి అలాంటి నగరాల్లో కొన్ని. అలహాబాద్ వద్ద మరెన్నో నదులతో కలిసిన గంగానది మహాప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లో మాల్డా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడి నుండి హుగ్లీ నది గంగానది చీలిక ప్రారంభమవుతుంది. విశాలమైన గంగా హుగ్లీ డెల్టా ఇక్కడితో మొదలవుతుంది. కోల్కతా నగరం హుగ్లీ నది ఒడ్డున ఉంది. ప్రధానమైన గంగానదిని మాల్డా తరువాత పద్మానది అంటారు. పద్మానది బంగ్లాదేశ్లో ప్రవేశించిన తరువాత బ్రహ్మపుత్ర నది చీలికైన జమునా నదితో కలుస్తుంది. ఆ తరువాత మేఘనా నది కూడా దీనితో కలుస్తుంది. బంగ్లాదేశ్ మైదానాలలో ఈ మహాప్రవాహం అనేకానేకంగా చీలి అక్కడి సుందరవనాలు డెల్టా గుండా ప్రవహించి తరువాత బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇక యమున. యమున ఇది కూడా ఉత్తర భారతదేశంలో గంగానది యొక్క అతిపెద్ద ఉపనది. గంగానదికి ఎడమవైపున పుట్టిన, గంగానదికి కుడివైపుతో నుండి కలిసే ఏకైక ఉపనది యమునానది. ఇది దాదాపు 1370 కిలోమీటర్ల పొడవున్న ఈ నది భారతదేశపు నదులలో చాలా ప్రముఖమైనది కూడా, అలాగే పవిత్రమైనది. హిమాలయ పర్వత శ్రేణులకు చెందిన కాళిందీ పర్వతంలో యమునోత్రి అనే స్థలం దీని జన్మస్థలం. ఋగ్వేదంలో గంగానదితో పాటు దీని గురించిన ప్రస్తావన కూడా ఉంది. దీనికే సూర్యతనయ అని, సమాన శ్వాస అనే పేర్లు కూడా ఉన్నాయి. యమున హిమాలయ పర్వతాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్కు ఉత్తరాన ఉన్న యమునోత్రి వద్ద ఉద్భవిస్తుంది. ఈ నది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాద్ వద్ద గంగానదిలో కలుస్తుంది. యమునా నది ఒడ్డున ఢిల్లీ, మధుర, ఆగ్రా వంటి ప్రముఖ నగరాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించే మహామేళ, 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళకు విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇకపోతే సరస్వతీదేవి మొదట్లో ఈ నదీ దేవతామూర్తిగానే ప్రారంభమైంది. అయితే తర్వాత కాలంలో విశిష్టమైన దేవతా స్వరూపంగా గుర్తింపు పొందింది. హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగాను, గంగా యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందని భావిస్తారు. ఈ సరస్వతీ నది గురించి శ్రీనివాస్ గారు మీరు కొన్ని విశేషాలు మన శ్రోతలతో పంచుకుంటారా?
1: సరస్వతీ నది ప్రాచీనత, అది ఎంత యాంటిక్విటీ అంటే భారతీయ నాగరికతకి ఇది ఒక సజీవ సాక్ష్యం అండి. ఇప్పుడు నేను మాట్లాడబోయేవన్నీ కూడా ఒక పరిశోధన వ్యాసం, నీలేష్ ఓక్ గారు, ఈయన ప్రముఖ హిస్టారియన్, ఇండిక్ హిస్టారియన్, ఆయన చక్కగా దీని మీద రీసెర్చ్ చేసి దాని నుంచి స్వీకరించినటువంటి అంశం అన్నమాట. సరస్వతీ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఋగ్వేదం. ఋగ్వేదం సరస్వతీ నదిని ఒక చిన్న నదిగా వర్ణించలేదు, పర్వతాల నుండి సముద్రం వరకు ప్రవహించే మహానదిగా కీర్తించింది. అంబితమే, నదీతమే, దేవీతమే సరస్వతి అని ఋగ్వేదంలో ఉంది. అంటే ఇది నది సూక్తం ఋగ్వేదంలో. అంటే తల్లులో శ్రేష్టమైంది, నదులలో శ్రేష్టమైంది, దేవతలలో శ్రేష్టమైంది సరస్వతి. అయితే ఇంతటి మహానది ఇప్పుడు మనకు కనిపించడం లేదు కదా, అంతర్వాహినిగా ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఒక ఆసక్తికరమైన కాలక్రమాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది నీలేష్ ఓక్ గారి విశ్లేషణ అన్నమాట. సరస్వతీ నది జీవితాన్ని ప్రధానంగా 3 దశల్లో చూసుకోవచ్చు. మొదటి దశ మహాసరస్వతి. అత్యంత ప్రాచీన కాలంలో సరస్వతి ఒక విస్తారమైన నది వ్యవస్థగా ఉండేది. యమున, సట్లేజ్ వంటి నదులు పురాతన ప్రవాహ వ్యవస్థలతో దానికి సంబంధం కూడా ఉండేది అని కొన్ని రీసెర్చెస్ చెప్తాయి. మనం ఇప్పుడు ఈ సాటిలైట్ పిక్చర్స్ కనుక చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. ఋగ్వేదంలో వర్ణించిన మహాసరస్వతి నది క్రీస్తుపూర్వం 9000 సంవత్సరాలకు పూర్వం ఉన్న భౌగోళిక పరిస్థితుల్ని ప్రతిబింబించే అవకాశం ఉంది. అంటే ఈ ప్రతిపాదనలో సరస్వతి కథను కొన్ని 1000 సంవత్సరాల పరిధిలో కాకుండా 10000 సంవత్సరాలకు మించిన సుదీర్ఘ భౌగోళిక చరిత్రతో చూడాల్సి వస్తుంది. 2వ దశ ప్రవాహకాలంలో మార్పులు. కాలక్రమంలో భూభౌతిక మార్పులు, భూమి వంపులు, నదుల సహజ మార్గ పరివర్తనల కారణంగా సరస్వతికి నీటిని అందించే ప్రధాన నదీ వ్యవస్థలో మార్పులు వచ్చాయని ఆయన పరిశోధన చెప్తుంది. యమున తూర్పు దిశగా గంగానదీ వ్యవస్థ వైపు మళ్ళింది. సట్లేజీ పశ్చిమ దిశగా సింధు నదీ వ్యవస్థలోకి మారింది. దీంతో సరస్వతి తన ప్రధాన జలవనరులను కోల్పోయింది. ఇది ఒక్కరోజులో జరిగిన సంఘటన కాదు, 1000 సంవత్సరాల పాటు జరిగిన భౌగోళిక పరిమాణం. ఇంకా 3వ దశ ఏంటంటే మహాభారతపు కాలపు సరస్వతి ఎలా ఉందంటే, ఈ ప్రతిపాదనలో మహాభారత యుద్ధకాలం క్రీస్తుపూర్వం 5561 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం సారీ కామనేరాకి ముందు 5651, మహాభారతంలో ముఖ్యంగా బలరాముడి తీర్థయాత్ర వర్ణంలో సరస్వతి కొన్ని ప్రదేశాల్లో ప్రవహిస్తూ మరికొన్న చోట్ల ఇసుకలో అదృశ్యమై ఇంకొన్ని ప్రాంతాల్లో తిరిగి కనిపించే నదిగా వర్ణించబడింది. ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. ఋగ్వేద దశలో మహాప్రవాహం, తర్వాత యమునా సట్లేజ్ ప్రవాహ మార్పులతో జలసంపద తగ్గడం, మహాభారత కాలానికి కొన్ని ప్రాంతాల్లో ప్రవహిస్తూ మరికొన్ని ప్రాంతాల్లో అంతర్వాహినిగా మారిన సరస్వతి. ఈ విధంగా చూస్తే వేదాలు ఇంకా ఇతిహాసాల్లో కనిపించే సరస్వతి వర్ణలు ఒకే సమయంలో ఉన్న నది చిత్రాలు కావు. మహానది వేల సంవత్సరాల్లో పొందిన భౌగోళిక పరిణామానికి సంబంధించిన జ్ఞాపకాలుగా వాటిని మనం సూచించుకోవచ్చు. గుగ్గర్ హక్రా ప్రాంతాల్లో గుర్తించబడిన అనేక పురాతన నివాస ప్రాంతాలు కూడా ఈ చర్చకు ప్రాధాన్యం కలిగిస్తాయి. నాగరికతలు సాధారణంగా నదుల చుట్టూ అభివృద్ధి చెందుతాయి. నైలు నది చుట్టూ ఈజిప్టు నాగరికత, టైగ్రస్ నది, యూఫ్రటిస్ నదుల మధ్య మెసొపొటేమియా నాగరికత అభివృద్ధి చెందినట్లే భారత ఉపఖండంలో కూడా సరస్వతీ నది వ్యవస్థ చుట్టూ కూడా ఒక గొప్ప నాగరికత వికసించి ఉంది. ఎందుకంటే మనం వేద సరస్వతీ నది ఒక నది మాత్రమే కాదు, ఆమె భారతీయుల జ్ఞాపకాల్లో జ్ఞానానికి, వాకుకు, విద్యకు, సంగీతానికి ప్రతీకగా నిలిచింది. ఒకప్పుడు భూమిపై ప్రవహించిన నది క్రమంగా అదృశ్యమై ఉండవచ్చు, కానీ దాని జ్ఞాపకం వేదాలలో, ఇతిహాసాలలో, సంస్కృతిలో నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది. అందుకే సరస్వతీ కథ ఒక ఎండిపోయిన నది కథ మాత్రమే కాదు, ఇది భారతదేశపు భౌగోళిక చరిత్ర కథ. ఇది భారతీయ నాగరికత ప్రాచీనతకు సంబంధించిన అన్వేషణ. అది మన గతాన్ని శాస్త్రీయంగా, స్వేచ్ఛగా, ఆధారాలతో పరిశీలించాలనే ఒక ఆహ్వానం. సరస్వతి ఒకప్పుడు ప్రవహించిన మహానది కావచ్చు, కానీ భారతీయ నాగరికత జ్ఞాపకాల్లో ఆమె ప్రవాహం ఈరోజుకి ఆగలేదు.
0: చాలా చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు. ముఖ్యంగా అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మనము గంగానది, యమున, అలాగే సరస్వతీ నది గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కటి పాట విందాం గంగానది మీద.

0: దిస్ ఈజ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5. మీరు 98.5 మెగాహెర్ట్జ్ తరంగాలపై తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటాం.
1: విన్స్ టాక్సేషన్ సర్వీసెస్, అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02989378777 లేదా 04133622797 పై సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామట. యూ డూ యోర్ బిజినెస్ అండ్ వీ డూ యోర్ బిజినెస్. విన్స్ టాక్సేషన్ ఈస్ అ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5.
2: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 APEX DENTAL. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
0: ఇప్పుడు ఈనాటి ప్రత్యేక కార్యక్రమం నదీ భారతంలో తరువాయి భాగం. సింధు నది. సింధు నది టిబెట్లోని మానస్ సరోవరం, కైలాస పర్వతాల నుండి జమ్మూ కాశ్మీర్లోని లడక్ మీదుగా, గిల్గిట్ బాల్టిస్తాన్ నుండి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశ ప్రజలు ఈ నదిని సింధు నదిగా వ్యవహరించారు. సింధు అనేది సంస్కృత పదం. సింధు అంటే అతిపెద్ద జలప్రవాహం, సముద్రం అనే అర్థాలు ఉన్నాయి. సింధు నదికి జీలం, చీనాబ్, రావి, బియా, సట్లేజ్ ఉపనదులుగా ఉన్నాయి. భారతదేశంలోని పంజాబ్లో సట్లేజ్ నది మీద బాక్రానంగల్ ఆనకట్ట వంటి భారీ ఆనకట్టలు కట్టి వ్యవసాయ క్షేత్రాలకు నీటిని అందించి గోధుమ, వరి, చెరకు లాంటి ఎన్నో మంచి పంటలు పండించడమే కాక జల విద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. సింధు నది పొడవు 2800 కిలోమీటర్లు. సింధు నది లోయలో సుమారు 5000 సంవత్సరాల ఉజ్వలమైన సింధు నాగరికత వెలసి వర్ధిల్లింది. తర్వాత బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్లో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా బ్రహ్మపుత్ర మాత్రం పురుషనామంతో పిలువబడడం విశేషం. టిబెట్లోని నైరుతిన యార్లుంగ్ నదిగా పుట్టి దక్షిణ టిబెట్లో దివాంగ్ నదిగా పారి హిమాలయాలలోని లోతైన లోయలలో పరుగులు తీస్తుంది ఈ బ్రహ్మపుత్ర నది. నైరుతిలో అస్సాంలో ప్రవహించి దక్షిణాన బంగ్లాదేశ్లో జమునగా పారుతుంది. అక్కడ గంగానదితో కూడి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. సుమారు 2900 కిలోమీటర్ల పొడవున్న ఈ నది వ్యవసాయానికి, జల మార్గాలకు ఉపయోగకరంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈ నది ప్రవేశించిన చోట ఈ నది పేరు సియాంగ్. అక్కడ చాలా ఎత్తు నుంచి చాలా వేగంగా క్రిందికి దిగుతుంది. ఇక బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర 2 పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా సాగి దిగువ గంగలో కలుస్తుంది. ప్రాంతీయులు దీనిని పద్మా నది అని కూడా అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా పారి మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ 2 పాయలు చివరకు బంగ్లాదేశ్లోని చాంద్పూర్ అనే ప్రదేశంలో కలిసి బంగాళాఖాతంలోకి సాగిపోతాయి. ఇక గోదావరి. మన తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన నది గోదావరి అనేది భారతదేశంలో గంగా, సింధు తర్వాత అతి పొడవైన నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో అరేబియా సముద్రంలో సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున భద్రాచలం, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. ధవళేశ్వరము దగ్గర అఖండ గోదావరి గౌతమి 7 పాయలుగా చీరుతుంది. ఇవి గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ట, వైనతేయులు మాత్రమే ప్రవహించే నదులు, మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తఋషుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. దేశంలో ప్రతి జీవనదికి పుష్కరం ఉన్నట్లే గోదావరికి కూడా పుష్కరం ఉంది. పంచాంగం ప్రకారం గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. 2015 జూలై నెలలో గోదావరికి మహాపుష్కరం వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2027 జూలైలో గోదావరి పుష్కరాలు ఉంటాయి. రాజమండ్రి వద్ద గోదావరి నదిపై పెద్ద రైల్వే వంతెన కూడా ఉంది. గోదావరి నది పరీవాహక ప్రాంతం 313,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నదికి ప్రధాన ఉపనదులు వైన్గంగ, పెన్గంగ, వార్ధా నది, మంజీరా, ఇంద్రావతి, బిందుసార, శబరి, ప్రవర, పూర్ణ, ప్రాణహిత, సీలేరు, కిన్నెరసాని, మానేరు మొదలైనవి. ఇక గోదావరి ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రాలు త్రయంబకేశ్వర్, నాసిక్, బాసర, కోటిలింగాల, కాళేశ్వరం, భద్రాచలం, రాజమహేంద్రవరం, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది మొదలైన పుణ్యక్షేత్రాలు గోదావరి నది ఒడ్డున ఉన్నాయి. ఇక గోదావరిపై తెలుగు రాష్ట్రాలలోని ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు, సర్ ఆర్థన్ కాటన్ ఆనకట్ట. ఇదండి గోదావరి నది గురించి. ఇప్పుడు ఇంకొక మంచి పాట విందాం.

మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5. ఇప్పుడు ఈ వారం ప్రశ్న మరోసారి. భారతదేశంలో ప్రవహించే నదులలో అత్యంత పవిత్రమైనదిగా పేరుగాంచిన నది పేరు చెప్పండి. మీ సమాధానాన్ని మా తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ sydneytelugu.org ద్వారా 9:30 లోపల పంపగలరు. ప్రశ్న మరోసారి. భారతదేశంలో ప్రవహించే నదులలో అత్యంత పవిత్రమైనదిగా పేరుగాంచిన నది పేరు చెప్పండి. ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమం నదీ భారతంలో తరువాయి భాగం. తర్వాత మనం చెప్పుకోబోయే నది కృష్ణానది. ఇది కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రముఖమైన నది అండి. కృష్ణానది భారతదేశంలోని అత్యంత పొడవైన నదులలో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. కృష్ణలో నీటి ప్రవాహం సెకనుకు 2200 క్యూబిక్ మీటర్లు. నీటి ప్రవాహం పరంగా ఇది దేశంలోకెల్లా 4వ పెద్ద నది. తెలుగువారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనుమలలోని మహారాష్ట్రలో మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్రమట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణానది జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణించి దివిసీమలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక దీని ప్రయాణం విషయానికి వస్తే, ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరి వరకు సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూద్గంగలు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు భీమానది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్లు దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్ సూగూర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలికి మహబూబ్ నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత అలంపూర్కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తర్వాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణిలోని లోతైన లోయలలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజీని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక కృష్ణానదీ తీరాన ఉన్న కొన్ని ముఖ్య పుణ్యక్షేత్రాలు. కృష్ణానదికి భారతదేశంలో ఇతర నదుల వలనే పౌరాణిక ప్రశస్తి ఉంది. ఎన్నో పుణ్యక్షేత్రాలు నది పొడవునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి శ్రీశైలం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఆలయం, ఆలంపూర్, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలయం, ఇక శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం కనకదుర్గ విజయవాడ, అమరావతి అమరామరామం, ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటాడు, ఇక మోపిదేవి, ఈ ప్రసిద్ధ క్షేత్రంలో నాగ పూజలు చేస్తారు. ఈ కృష్ణానది పైన కొన్ని ప్రాజెక్టులు కర్ణాటకలో ఆలమట్టి ప్రాజెక్టు, నారాయణపూర్ ప్రాజెక్టు, తుంగభద్ర, తెలంగాణలో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదేనండి. తర్వాత ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కృష్ణానదిపై కల ప్రాజెక్టులో ఇది చాలా ముఖ్యమైనది. గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్లో నల్గొండ తెలంగాణ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టును 1956లోనే ప్రారంభించారు. ఇకపోతే శ్రీశైలం ప్రాజెక్టు, కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ. ఇప్పుడు భారతదేశపు పవిత్ర నదులలో ఒకటైన ఈ కృష్ణవేణి మహిమను, తెలుగు సంస్కృతి వైభవాన్ని, తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక సంపదను గురించి ఘనంగా చాటి చెప్పే ఒక పాట విందాం. రచన ఆచార్య కొవ్వలి పద్మనాభ శర్మ గారు.

దిస్ ఈజ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5. ఇప్పుడు మన నదీ భారతంలోని తరువాయి నది నర్మదా నది. నర్మదా నది మధ్య భారతదేశం గుండా ప్రవహించే నది. సాంప్రదాయకంగా ఈ నది ఉత్తర దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. ఈ నది మొత్తం 1289 కిలోమీటర్ల పొడవున ప్రవహించుతున్నది. భారత ద్వీపకల్పంలో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే 3 నదులలో ఇది ఒకటి. మిగిలినవి 2 తపతి నది, మహీ నది. నర్మద భారతదేశంలో రిఫ్ట్ లోయ వెంట ప్రవహించే ఏకైక నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పురా శ్రేణుల పైభాగము నుండి ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి జబల్పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య సాత్పురా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగుపెడుతుంది. నర్మద మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని భారూచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. తర్వాత కావేరి నది. కావేరి భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తల కావేరి అనే ప్రదేశం. బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న ఈ నది జన్మస్థానమైన తల కావేరి ఒక సుప్రసిద్ధ యాత్రాస్థలంగా కూడా ప్రసిద్ధిగాంచింది. కావేరి నదిలోని నీరు ముఖ్యంగా వ్యవసాయానికి, గృహ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. నదిలోకి నీరు ముఖ్యంగా ఋతుపవనాల కారణంగా కలిగే వర్షాల వల్లనే లభిస్తుంది. ఈ నదిపై నిర్మించబడిన కృష్ణరాజసాగర్ డ్యామ్, మెట్టూర్ డ్యామ్ మొదలైనవి ఋతుపవనాల సమయంలో నీరు నిల్వ చేసి వర్షాభావ పరిస్థితుల్లో విడుదల చేయబడతాయి. చందనం అడవులకు పేరుగాంచిన, ప్రకృతి ప్రేమికులకు విశేషంగా ఆకట్టుకునే కూర్గు ఈ నదీమ తల్లి వరప్రసాదమే. శ్రీరంగపట్టణం ఈ నది ఒడ్డునే నెలకొని ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రములు శ్రీరంగం, కుంభకోణం ఈ నది ఒడ్డునే నెలకొని ఉన్నాయి. ఇక బృందావన్ గార్డెన్స్ ఈ నది ఒడ్డునే ఉన్నాయి. తరువాత తుంగభద్ర. తుంగభద్ర నది కృష్ణానదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంబానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అనే 2 నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి. పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, తెలంగాణ మహబూబ్ నగర్లో జిల్లాలలో మాత్రమే ఈ నది ప్రవహిస్తుంది. కర్నూలు, మంత్రాలయం, ఆలంపూర్ తదితర ప్రాంతాల్లో పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి. ఇక తుంగభద్ర నదీ తీరంలో ఉన్న కొన్ని దేవాలయాలు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున హులిగేమ ఆలయం ఉంది. తర్వాత కర్ణాటకలోనే ఈ కొప్పల్ జిల్లాలో శివాపూర్ గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున శివుడికి అంకితం చేయబడిన మార్కండేశ్వర ఆలయం కూడా ఉంది. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో తుంగా నది ఒడ్డున శ్రీ శృంగేరి శారదాంబాలయం ఉంది. తర్వాత విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని హంపి కూడా దీని ఒడ్డునే ఉన్నాయి. విజయనగర ఆలయ కాంప్లెక్స్ శిథిలాలతో ఉన్న ఈ ప్రదేశం ప్రస్తుతం పునరుద్ధరింపబడుతుందండి. గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరంలో అనేక పవిత్ర నదులు కలిసే ఈ ప్రదేశంలో శివుడికి అంకితం చేయబడిన సంగమేశ్వర ఆలయం కూడా ఉంది. కర్నూలు నగరానికి సమీపంలోని పొడవైన సుంకేశుల ఆనకట్ట రాయలసీమకు భగీరథుడుగా ప్రశంసించబడే బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ద్వారా 1860లోనే తుంగభద్ర నది మీద ఈ ఆనకట్ట నిర్మించబడింది. ఇప్పుడు తుంగభద్ర నదిని ఒక ప్రత్యేకతను మనం వివరిస్తూ ఒక పాటను విందాం.

0: లేదా raja@techstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్: సూట్ 208 3 Fordham Way, ఓరన్ పార్క్. టెక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
1: మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ రేడియో 2FM 98.5. ఈనాటి ప్రత్యేక కార్యక్రమం నదీ భారతంలో. తర్వాత కొన్ని చిన్న చిన్న నదుల గురించి చెప్పుకుందాం. పెన్నా నది. పెన్నా నది లేదా పెన్నేర్ లేదా పెన్నేరు అనేది దక్షిణ భారతదేశంలో ఒక నది. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలో చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కిలోమీటర్లు ప్రవహించి శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కిలోమీటర్లు అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవహించి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక చిత్రావతి. చిత్రావతి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్రప్రదేశ్లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడివైపున ఉపనది. దీని పరీవాహక ప్రాంతం 5900 చదరపు కిలోమీటర్లు. ఇది వర్షాకాలంలో ప్రవహించే వర్షాధారమైన నది. పుట్టపర్తి పట్టణం ఈ నదీ తీరాన ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రశాంతి నిలయం కూడా ఈ నది ఒడ్డునే ఉంది. ప్రారంభ దశలో బాబా ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవారు, భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. చిత్రావతి నది కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లాలో పుట్టి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల గుండా ప్రవహించి పెన్నా నదిలో కలుస్తుంది. కడప జిల్లా గండికోట వద్ద చిత్రావతి పెన్నా నదిలో కలుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండికోట ప్రాజెక్టును చేపట్టింది. చిత్రావతి, పాపగ్ని కలిసి మధ్య పెన్నా బేసిన్లో అవుతాయి అన్నమాట. తర్వాత తపతీ నది. తపతీ నది గుజరాత్ రాష్ట్రానికి తూర్పున సాత్పురా పర్వత శ్రేణిలో ఉద్భవించిన జీవనది. దీని నిడివి 720 కిలోమీటర్లు. తపతీ నదిని తాపి, తాప్తి అని కూడా అంటారు. మహానది. మహానది తూర్పు భారతదేశంలో ఒక పెద్ద నది. భారత ద్వీపకల్పంలో ప్రవహించే పొడవైన నదుల్లో ఇది ఒకటి. మహానది మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమర్కంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది నదీ వ్యవస్థ ఛత్తీస్గఢ్, ఒడిషా మొత్తము, అలాగే జార్ఖండ్, మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరు అందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు. తరువాత సబర్మతి. సబర్మతి నది భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే ప్రధాన నదులలో ఒకటి. ఇది రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఆరావళి శ్రేణిలో ఉద్భవించి రాజస్థాన్, గుజరాత్ మీదుగా నైరుతి దిశలో 371 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అరేబియా సముద్రంలో కంబాట్ గల్ఫ్లో కలుస్తుంది. నెక్స్ట్ సట్లేజ్ నది. 5 నదులు ప్రవహించే భూమిగా పేరు పొందిన పంజాబ్లో ప్రవహించే 5 నదులలో పెద్దదైన సట్లేజ్ నది వింధ్య పర్వతాలకు ఉత్తరాన, హిందూ కుష్ హిమాలయ పర్వతాలకు దిగువన భారతదేశం, పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. టిబెట్లోని కైలాస పర్వత శిఖరాలలో జన్మించి పశ్చిమ నైరుతి దిక్కులలో ప్రవహించి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ పంజాబ్ రాష్ట్రంలో బియాస్ నదిలో కలుస్తుంది. బియాస్ నది సింధు నదికి ఉపనది. చివరికి సింధు నది పాకిస్తాన్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో ప్రముఖ బహుళార్థ సాధక ప్రాజెక్టులలో ఒకటైన బాక్రానంగల్ ప్రాజెక్టును ఈ నదిపైనే నిర్మించారు. నెక్స్ట్ హైదరాబాద్ పరీవాహక ప్రాంతంలో ప్రవహించే మూసీ నది. ఈ మూసీ నది కృష్ణానదికి ఉపనది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తూ చారిత్రాత్మక పాత నగరాన్ని కొత్త ప్రాంతం నుండి వేరు చేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారట. హైదరాబాద్ యొక్క తాగునీటి అవసరాలకు తీర్చడానికి మూసీ నది యొక్క ఉపనదిపై, అంటే హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది. మూసీ నది హైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్ల పశ్చిమాన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తర్వాత నేత్రానది. నేత్రానది కర్ణాటక రాష్ట్రంలో చిక్మగళూరు జిల్లాలో కుద్రేముఖ్ ప్రాంతంలో ఉన్న ఎలనీరు ఘాట్లో బంగ్రేబారి లోయలో పుట్టింది. ఈ నది ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల గుండా ప్రవహిస్తుంది. తర్వాత పెరియార్ నది. పెరియార్ నది దక్షిణ భారతదేశపు జీవనదిగా కొనియాడబడుతుంది. ఈ నది కేరళలో చాలా పట్టణాల దాహార్తిని తీరుస్తోంది. పెరియారు అంటే పెద్దది అని అర్థం. ఇది పడమటి కనుమలలో శివగిరి అడవులలో దేవకోలం కొండల్లో పుట్టింది. ఇది ఉత్తరంగా ప్రవహించడం మొదలుపెట్టి పశ్చిమంగా మళ్ళుతుంది. అలా కొంత దూరం ప్రవహించాక రెండు పాయలుగా విడిపోతుంది. అద్వైత మత స్థాపకుడు శ్రీ ఆదిశంకరాచార్యులు జన్మించిన కాలడి గ్రామం ఈ నది తీరాన ఉంది. పంబానది, పంపా నది, దీనినే పంబానది కూడా అని అంటారు. ఈ నది ఎందరో హిందువులకు ఎంతో పుణ్య పావని. ఇందులో స్నానం ఆచరిస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శబరిమలై క్షేత్రానికి దగ్గరలో ప్రవహిస్తున్న ఈ నది అంటే అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో పవిత్ర భావన ఉంది. వంశధార, వంశధార నది ఒడిషా రాష్ట్రంలోని నియమగిరి పర్వత స్థానంలో పుట్టింది. మొత్తం 230 కిలోమీటర్ల పొడవున పారుతున్నది. ఇందులో 150 కిలోమీటర్లు ఒడిశాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి కళింగపట్నం అనే చోట బంగాళాఖాతంలో కలుస్తుంది. వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్ల మేర ఆవరించి శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరుల్లో ఒకటిగా వాడుకోబడుతుంది. ఇక మంజీరా, ఈ మంజీరా వచ్చి గోదావరికి ఉపనది. మహారాష్ట్రలో దీనిని మాంజిరా లేదా మంజరా అని కూడా వ్యవహరిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదిపై సింగూరు వద్ద బాగారెడ్డి ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఇది మంజీరా నదిపై అతిపెద్ద మొదటి ప్రాజెక్టు అయిన సికింద్రాబాద్ జంట నగరాలకు త్రాగునీటిని మరియు మెదక్ జిల్లాలో సాగునీరు విద్యుత్ కేంద్రం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత నాగావళి. నాగావళి నది దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రలో ప్రవహించే నది. ఒడిశా రాష్ట్రంలో పుట్టి 200 కిలోమీటర్లు ప్రవహించి బొంతకోడూరులో చేరుతుంది. బంగాళాఖాతంలో ఈ నది చేరుతుంది అన్నమాట. దాదాపు 90 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఈ నాగావళి నది. ఇక సువర్ణముఖి. సువర్ణముఖి దక్షిణ భారతదేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రవహించే ప్రముఖ నది. తిరుపతి, చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండ ప్రాంతం ఈ నది జన్మస్థానం. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డునే ఉంది. ఈ నదికి ఉపనదులైన భీమ, కళ్యాణి నదులలో సంగమించి తొండవాడలో త్రివేణి సంగమంగా మారి ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది. ఈ సువర్ణముఖి నది తీరంలో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ శ్రీనివాసుడు వెలసి పూజలు అందుకుంటున్నాడు. ఇక తొండవాడ వద్ద అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లాం దగ్గర పరశురామేశ్వరాలయం, శ్రీకాళహస్తి దగ్గర శ్రీకాళహస్తీశ్వరాలయం ఉన్నాయి. ఇక చివరిగా అలకనంద. అలకనంద నది హిమాలయాల్లో పుట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రవహించే ఒక నది. ఈ నది దేవప్రయాగ వద్ద భగీరథ నదితో కలిసి గంగానదిగా పిలువబడుతుంది. అలకనంద నది భగీరథ బద్రీనాథ్కు ఉత్తరంగా సుమారు 40 కిలోమీటర్ల అవతల హిమాలయ కొండల మధ్య పుట్టి దేవప్రయాగ్ అనే ఊరి వరకు అలకనంద పేరుతో ప్రవహిస్తుంది. అయితే బద్రీనాథ్కు చాలా దూరంలో గంగానది గంగోత్రి అనే చోట నేల మీదకి దిగి అక్కడి నుంచి భాగీరథి అనే పేరుతో ముందుకు సాగుతుంది. అలాగే కేదార్నాథ్ దగ్గర బిలాంగన, మందాకిని అనే నదులు జన్మించాయి. అందులో బిలాంగన నది ముందుకు సాగి వచ్చి తిహారి అనే చోట భాగీరథి నదితో కలిసిపోతుంది. అక్కడి నుంచి భాగీనది అనే పేరుతో ముందుకు సాగిపోతుంది. చార్ధామ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు ఈ అలకనంద నది తారసపడుతుందండి. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

మనం ఈనాటి కార్యక్రమంలో ఎన్నో నదుల గురించి, వాటి విశిష్టతను గురించి తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా ఎన్నో పుణ్య నదులలో మనకు ప్రతి సంవత్సరం పుష్కరాల పేరుతో ఇవి పుష్కరాలు జరుగుతుంటాయి. అంటే 12 సంవత్సరాలు 12 ప్రత్యేక నదులు. ఆ నదులు ఏవేంటి అంటే గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సింధు, భీమ, బ్రహ్మపుత్ర, ప్రయాగ అంటే త్రివేణి సంగమం. అసలు ఈ పుష్కరం అనేది గురుడు అంటే బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించినప్పుడు జరుగుతుంది. గురుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఒక నది పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే గురుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నది పుష్కరం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు గురుడు సింహంలోకి ప్రవేశిస్తే గోదావరి పుష్కరం, కన్యాలోకి ప్రవేశిస్తే కృష్ణా పుష్కరం ఇలాగన్నమాట. సో గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం ఉంటాయి. గత సంవత్సరము వచ్చి అంటే ఈ సంవత్సరం 2026 జూన్లో యమునా పుష్కరాలు జరిగాయండి. సో గోదావరి పుష్కరాలు 2027 జూలైలో ఉంటాయి. అలాగే 2028 కృష్ణానది పుష్కరాలు ఉంటాయన్నమాట. ఇకపోతే ర్యాలీ ఫర్ రివర్స్ అని మీరు వినే ఉంటారు. ఇది భారతదేశంలో నదుల వేగంగా తగ్గిపోతున్న స్థితిని మార్చడానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆధారిత పర్యావరణ ప్రచారాల్లో ఒకటిగా నిలిచింది. 160 మిలియన్లకు పైగా ప్రజలు దీనికి మద్దతు ఇచ్చారట. ఈ ఉద్యమం సెప్టెంబర్ 2017 ప్రారంభమైంది. సద్గురు స్వయంగా 16 రాష్ట్రాల్లో 9,300 కిలోమీటర్లు పైగా ప్రయాణించి 146 ప్రజా సమావేశాలు నిర్వహించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారత నదులు ఒకప్పుడు సంవత్సరమంతా ప్రవహించేవి, కానీ ఇప్పుడు చాలా నదులు ఋతుపరమైనవిగా అయ్యాయి. అంటే వర్షాలు పడినప్పుడు మాత్రమే ప్రవహిస్తున్నాయి. ఇక చిన్న నదులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. సో ఈ ఉద్యమం అవసరం ఎలా అయిందంటే గంగానది వంటి ప్రధాన నదుల్లో దాదాపు 40%కు పైగా నీటి ప్రవాహం తగ్గిందట. ఇక వరదలు, కరువులు పెరగడం అంటే అతివృష్టి, అనావృష్టి. భారతదేశపు 65% నీటి అవసరాలు నదులపైన ఆధారపడడం వలన ఇక పట్టణాల్లో నీటి కొరత ఏర్పడడం, నేల నాణ్యత తగ్గడం, ఉప్పుదనం పెరగడం ఇవన్నీ అన్నమాట. సో ఈ ఉద్యమం కేవలం 30 రోజుల్లో 160 మిలియన్ల మద్దతు పొంది ఇది చరిత్రలోనే అతిపెద్ద పర్యావరణ మద్దతుగా అని చెప్పుకోవాలి. సో దీని ఫలితంగా ప్రభుత్వానికి 760 పేజీల విధాన నివేదిక సమర్పించబడింది. ప్రధానమంత్రి 16 గంటల్లోనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ దీనిని శాస్త్రీయంగా పరిశీలించి అన్ని రాష్ట్రాలకు సిఫార్సు చేసింది. సో ఈ ఉద్యమం సూచించిన పరిష్కారం ఏంటంటే నదీ తీరాల వెంట చెట్లు పెంచడం, రైతులకు ఆగ్రోఫారెస్ట్రీ సదుపాయం కల్పించడం, తర్వాత ప్రభుత్వ భూముల్లో స్థానిక అడవి మొక్కలు నాటడం, దీర్ఘకాలిక నేల నీటి సంరక్షణ మొదలైనవన్నమాట. సో క్లుప్తంగా ఏంటంటే ర్యాలీ ఫర్ రివర్స్ అనేది భారత నదుల పునరుద్ధరణ కోసం ప్రారంభించిన ఒక మహత్తర ఉద్యమం అండి. ఇది ప్రజల్లో అవగాహన పెంచి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసి కావేరీ కాలింగ్ వంటి పెద్ద కార్యక్రమాలకు దారితీసిందన్నమాట.

ఇక నదుల పరిరక్షణ అనేది అందరి బాధ్యత అండి. ఏ దేశానికైనా నదుల ప్రాముఖ్యత విలువ కట్టలేనిది. నదులు మనిషి జీవనానికి అవసరమైన తాజా నీటిని అందిస్తాయి. తాగునీరు, వంట, శుభ్రత, సాగునీరు, పశువుల పెంపకం, ఇలా అన్ని విధాలుగా నదీ జలాలు మన అవసరాలు తీరుస్తున్నాయి. ప్రపంచంలో 2 బిలియన్ మందికి పైగా ప్రజలు నదులపైనే ఆధారపడుతున్నారంటే నమ్ముతారా? వ్యవసాయం, ఆహార భద్రత, దేశాన్ని పోషించే శక్తి నదులకున్నాయి. నదులు సారవంతమైన నేలలను సృష్టిస్తాయి. భారతదేశం, ఈజిప్ట్, చైనా వంటి దేశాలు నదుల ఆధారిత వ్యవసాయంపై బలంగా ఆధారపడుతున్నాయి. ఇక ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థికానికి ఇంజన్ లాంటివి నదులు. నదులు అనేక రంగాలకు బలం ఇస్తాయి. జల విద్యుత్తు, చేపల పరిశ్రమ, సరుకు రవాణా, పర్యాటకం, పరిశ్రమలకు నీటి సరఫరా. ప్రపంచంలోని అనేక ప్రధాన నగరాలు నదుల పక్కనే ఏర్పడ్డాయి. ఇక జీవ వైవిధ్యం, వేలాది జీవుల నివాసం, చేపలు, పక్షులు, ఉభయచరాలు, చెరువులు, ఇలాంటివన్నీ నదులపైనే, అదే నదీ తీరాన ఉండే అరణ్యాలు ఈ నదీ నీటిపైనే ఆధారపడి ఉంటాయి. నదులు ఆరోగ్యంగా ఉంటేనే పర్యావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక నదులు ప్రభావితం చేసే సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన సంప్రదాయాలు, పూజలు, పండుగలు, నివాస ప్రాంతాలు, సాహిత్యం, పురాణాలు, వీటన్నిటికీ నదులతో బాంధవ్యం ఉంది. ఇక రవాణా విషయానికి వస్తే, రోడ్లు, రైళ్లు రాకముందు నదులే ప్రధాన రవాణా మార్గాలుగా ఉండేవి. ఇప్పటికీ నదుల ద్వారా బొగ్గు, ధాన్యం, కూరగాయలు, నిర్మాణ సామగ్రి లాంటివి ఎన్నో రవాణా అవుతున్నవి. ఇక వాతావరణ నియంత్రణ, ప్రకృతి సమతుల్యం, స్థానిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, వర్షపాతం, భూగర్భ జలాల నింపుదల, నేలను తేమగా ఉంచడానికి నదులు ఉపయోగపడతాయి. ఇవి ఎండలు, వేడి తరంగాలను తగ్గిస్తాయి. ప్రకృతి విపత్తుల నియంత్రణకు కూడా నదులు దోహదపడతాయండి. వరద తీవ్రత, నేల క్షీణత, తుఫాను ప్రభావం, కరువు తీవ్రత, ఇవన్నీ తగ్గించడానికి చెరువులు, వరద మైదానాలు నీటిని శోషించే స్పాంజిలా పనిచేస్తాయన్నమాట. సో ఒక దేశానికి నదులు శరీరంలోని రక్త నాళాలు లాంటివి అన్నమాట. అవి జీవం, శక్తి, సంస్కృతి, స్థిరత్వం అందిస్తాయి. నదులను రక్షించడం అంటే మనం మన భవిష్యత్తును రక్షించుకోవడమే అన్నమాట. ఇక ఈ నదులను ఎలా సంరక్షించాలి? ఈ విషయంలో మానవుని బాధ్యత గురించి క్లుప్తంగా చెప్పుకుంటే, కాలుష్యాన్ని తగ్గించడం నదీ రక్షణలో మొదటి అడుగు. సో నదులు ఎక్కువగా కాలుష్యం వల్లే నశిస్తాయి. దీన్ని తగ్గించడానికి మురుగునీటిని శుద్ధి చేసి విడుదల చేయాలి. పరిశ్రమ వ్యర్థాలను నదుల్లో పడకుండా నియంత్రించాలి. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని నియంత్రించాలి. నదీ తీరాల వెంట చెట్లు, మొక్కలు పెంచాలి. శుభ్రమైన నీరు నదిలో చేరితేనే నది ఆరోగ్యంగా ఉంటుంది. సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించడం అంటే అధికంగా ఆనకట్టలు, నీటి మళ్లింపులు నదులను ఎండగొడతాయన్నమాట. సంరక్షణ కోసం ఆనకట్టలు, నీటి విడుదలను నియంత్రించేలా ఉండాలి. అవసరం లేని అడ్డంకులను తొలగించాలి. భూగర్భ జలాలను పునరుద్ధరించాలి. ఇక నదీ తీరాల వెంట చెట్లు నాటడం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇవి వచ్చి నేల క్షీణతను అంటే ఈ అట్లా ఒడ్లన్నీ ఇది అవుతాయి కదండి, ప్రవహించేటప్పుడు ల్యాండ్ స్లైడింగ్ అవన్నీ అరికడతాయన్నమాట చెట్లు పెంచితే. అదేవిధంగా నీటిని చల్లగా ఉంచి చేపల జీవనానికి కూడా సహాయపడతాయి. నీటిని జాగ్రత్తగా వినియోగించడం వల్ల ప్రతి చుక్క నదిని కాపాడుతుంది. ఇందులో సమర్థవంతమైన సాగు పద్ధతులు, వర్షపు నీటి సేకరణ, లీకేజీలను సరిచేయడం, నీరు ఆదా చేసే పరికరాలు ఉపయోగించడం, ముఖ్యంగా మన సిడ్నీ వంటి నగరాల్లో నీటిని వినియోగం నదుల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇక ఇసుక తవ్వకం అంటే నది రివర్ బెడ్ని అన్నమాట నాశనం చేస్తుంది. దీన్ని తగ్గించాలి. సో ఇది ప్రవాహాన్ని కూడా మార్చేస్తుంది అన్నమాట. దీనికి ప్రాపర్ రెగ్యులేషన్ అంటే కఠిన నియంత్రణలు అవసరము. సమాజం భాగస్వామ్యం ఎలా ఉండాలంటే, నదీ శుభ్రత కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, నీటి నాణ్యత పరీక్షలు, అక్రమ వ్యర్థాల పారవేత్తను వీటిని నిషేధించడం చేస్తే అది మన ప్రజల యొక్క భాగస్వామ్యంగా ఉండాలి. ఇక బలమైన చట్టాలు, మనం ఇదిగా ఆల్రెడీ చెప్పుకున్నట్టు కాలుష్య నియంత్రణ చట్టాలు, నీటి వినియోగ పరిమితులు, నదీ రక్షణ మండలాలు పర్యావరణ ప్రభావాన్ని అంచనా చేసి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. సో నది అంటే కేవలం నీరు కాదు,
అది జీవం, సంస్కృతి, ఆర్థికం, భవిష్యత్తు. నదులను సంరక్షించడం అంటే అది మనల్ని మనమే సంరక్షించుకోవడం అన్నమాట. సో కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు, రాళ్ళు, పశుపక్ష్యాదులు, నదులు, సముద్రాలు, పంచభూతాలు, ఇలా ప్రకృతిలోని అన్నింటినీ దైవంగా భావించి కొలిచే సంస్కృతి మన భారతీయులది. ఇలాంటి గొప్ప సంస్కృతిలో పుట్టినందులకు గర్విస్తూ ప్రకృతిని కాపాడుకుని భావితరాలకు ఇవన్నీ సుఖ సంతోషాలను, అపార సంపదను ఇవ్వాలని, ఇస్తాయని భావిస్తూ భారతదేశానికి ఎన్నో జీవనదులను ప్రసాదించిన భరతమాతను కీర్తిస్తూ ఈనాటి ప్రత్యేకం కార్యక్రమం నదీభారతం సమాప్తం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

సిడ్నీ తెలుగువాణి శ్రోతలకి స్వాగతం. వద్దిపర్తి శ్రీనివాస్ నమస్కారం. ఇవాళ వార్తల్లోని కొన్ని అంశాలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక ముందడుగు. కడప జిల్లాల్లో 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో జిఎస్డబ్ల్యూ రాయలసీమ సమగ్ర ఉక్కు పరిశ్రమలకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వెడెక్కుతుంది. రాష్ట్ర అప్పులు, ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సుమారు 52,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేవారం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా 4వ తేదీ విడుదలను నిర్వహిస్తోంది. అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ప్రభావం చూపుతున్నాయి. క్రీడల్లో మహిళల T20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. వింబుల్టన్ పోటీలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముందుగా 2 తెలుగు రాష్ట్రాల వార్తలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్ద దండ్లూరు ప్రాంతాల్లో 16,350 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న జిఎస్డబ్ల్యూ రాయలసీమ సమగ్ర ఉక్కు పరిశ్రమ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ పరిశ్రమలు, రవాణా, లాజిస్టిక్స్, సేవా రంగాలు కూడా వీటికి కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీర్ఘకాలంగా కడప ఉక్కు పరిశ్రమ అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు అమలు తీరుపై రాష్ట్ర ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల వార్తలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జూన్ నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయం రికార్డు స్థాయికి చేరింది. ఒక నెలలో సుమారు 1,26,00,000 లడ్డూలు విక్రయం అయినట్టు సమాచారం. ఇటీవల భక్తుల రద్దీ భారీగా పెరగడంతో సర్వదర్శనానికి అనేక గంటల సమయం పడుతోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం నిత్య భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇప్పుడు తెలంగాణ వార్తలు. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రమైంది. రాష్ట్ర అప్పులు, గత ప్రభుత్వం పాలన, ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై బహిరంగ చర్చకు సంబంధించిన సవాళ్లు, ప్రతిసవాళ్లు రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాలు చేసినప్పటికీ వెనక్కి తగ్గారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు వీరిని పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ ఆరోపించింది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగానే తెలంగాణ అప్పుల భారం పెరిగిందని విమర్శిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కూడా తన కార్యకలాపాలను పెంచుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయలేదని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ నాయకత్వం ప్రకటించింది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ పోటీ మరింత తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జాతీయ వార్తలు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 52,000 కోట్ల రూపాయల విలువైన వివిధ రక్షణ కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం అవసరాలకు సంబంధించిన కమికాజే డ్రోన్లు, గైడెడ్ ఆయుధ వ్యవస్థలు, ఇతర అత్యాధునిక రక్షణ సామగ్రి కొనుగోలు ఈ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వ్యూహాల్లో డ్రోన్ల ప్రాధాన్య వేగం పెరుగుతున్న నేపథ్యంలో భారత సాయుధ దళాల సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం ఈ నిర్ణయం ప్రధాన లక్షణంగా భావిస్తున్నారు. మరో ముఖ్యమైన వార్త, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథనీ అల్బనీతో సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, కీలక ఖనిజాలు, విద్య, సాంకేతిక రంగాలు, ఇండో పెసిఫిక్ ప్రాంతాల్లో సహకారం వంటి అంశాలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు సమాజానికి కూడా ఈ పర్యటన ఆసక్తికరమైన పరిణామం. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటిస్తారు. సుమారు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను అధికారికంగా సందర్శించడం ఇది తొలిసారి కావడం విశేషం. భారత న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ఆందోళన. అయోధ్య శ్రీరామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు, నగదు దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు. ఈ ఆరోపణలపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం కోట్లాది మంది శ్రీరామభక్తుల మనోభావాలను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ కోరింది. ఆలయ విరాళాల నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్ది పారదర్శకతను మరింత బలోపేతం చేయాలని కూడా సూచించింది. ఈ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుండగా శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టుకు సంబంధించి గత 5 ఏళ్ల ఆర్థిక లెక్కలను తిరిగి పరిశీలించే దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ వార్తలు. అమెరికా ఈ రోజున తన స్వాతంత్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చారిత్రక 4వ జూలై వేడుకలను నిర్వహిస్తోంది. 1776 అమెరికా స్వాతంత్ర ప్రకటన వెలువడినప్పటికీ అప్పటి నుంచి 250 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అమెరికాలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ దాటినట్లు అధికారులు హెచ్చరించారు. మరోవైపు ప్రపంచ రాజకీయాల్లో వచ్చే వారం టర్కీలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది. నాటో దేశాల రక్షణ వ్యయాలు, అమెరికా యూరోప్ సంబంధాలు, ఉక్రెయిన్ పరిస్థితి, రష్యాతో భద్రతా సవాళ్లు ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నాయి. మధ్య ప్రాచ్య పరిణామాలు కూడా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్ పరిస్థితులు, ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా, అంతర్జాతీయ మార్కెట్లపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల ప్రభావాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పుడు క్రీడా వార్తలు. మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా సెమీఫైనల్స్లో వెస్టిండీస్ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరింది. ఇంగ్లాండ్ మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను 40 పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా 7వ T20 ప్రపంచకప్ టైటిల్పై కన్నయ్యగా ఇంగ్లాండ్ 2009 తర్వాత మరోసారి ప్రపంచ టైటిల్ను సాధించాలని ఆశిస్తోంది. ఇక వింబుల్టన్ టెన్నిస్లో ప్రముఖ ఆటగాళ్లు తమ విజయ యాత్రను కొనసాగిస్తున్నారు. నోవాక్ జోకోవిచ్, ప్రపంచ నంబర్ 1 యానిక్ సీనర్ 4వ రౌండ్కు చేరుకున్నారు. మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంక, కోకోగాఫ్, నవోమి ఒసాకా కూడా
తదుపరి రౌండ్కు చేరుకున్నారు. ప్రముఖ ఆటగాడు డానిల్ మెద్వెదెన్ పరాజయం పాలై టోర్నమెంటు నుంచి నిష్క్రమించడం ప్రధాన సంచలనంగా నిలిచింది. ఇవి ఈవేళ వార్తల్లోని కొన్ని అంశాలు. ఇవి సేకరించింది ఈనాడు నుంచి. ఈ వార్తలతో నేటి వార్తా సమాహారం ముగిసింది. నమస్కారం.

0: మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5. వార్తలను చక్కగా సేకరించి అందించే శ్రీనివాస్ గారు మరొకసారి ధన్యవాదాలండి.
1: థ్యాంక్స్ అండి.
0: ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో నేను ప్రతి కార్యక్రమంలో ఒక చిన్న సెగ్మెంట్ చేస్తానండి, దాని పేరు వచ్చి మీకు తెలుసా. సో ఈనాటి మీకు తెలుసా కార్యక్రమంలో ముందుగా ఒక చిన్న మ్యూజిక్ బిట్ వినిపిస్తాను.

విన్నారుగా. ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్లుగా చాలా ఫెమిలియర్గా ట్యూన్గా అనిపిస్తుంది కదూ. ఇదేనండి మన భారతదేశంలోని ఆకాశవాణిలో ఎన్నో దశాబ్దాలుగా వినిపిస్తున్న సిగ్నేచర్ ట్యూన్. సరిగ్గా 90 సంవత్సరాల క్రితం 1936 సంవత్సరం జూన్ నెలలో ఈ ట్యూన్ రూపుదిద్దుకుంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అంటే 1936లో ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పేరును ఆల్ ఇండియా రేడియోగా మారిన తర్వాత మొదటి సిగ్నేచర్ ట్యూన్ ఇదేనండి. దీన్ని స్వరపరిచింది 1930వ దశకంలో జర్మనీ నుంచి భారతదేశానికి వలస వచ్చిన సంగీతకారుడు వాల్టర్ కాఫ్మెన్. అప్పుడు ఇతను ఆల్ ఇండియా రేడియో బొంబాయిలో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసేవాడట. భారత శాస్త్రీయ సంగీతం ప్రభావంతో దీన్ని రూపొందించాడు. తంబూరా నాదం, బాంసూరి అంటే వేణువు, భారతీయ రాగాల శైలి మరియు పాశ్చాత్య హార్మోనియం సమ్మేళనంతో 13 సెకండ్ల నిడివితో దీన్ని ట్యూన్ చేశారట. భారతదేశంలో బాంసూరి విద్వాంసుల్లో ఒకరైన పండిట్ పన్నాలాల్ ఘోష్ బాంసూరి నాద సహకారం అందించారు. తర్వాత కాలంలో ఇదే ట్యూన్ పలు కొత్త రూపాంతరాలను చెందిన ఆర్కెస్ట్రా వర్షన్, సింథసైజర్ బేస్డ్ వర్షన్ ఇలా రకరకాలు వచ్చాయి. కానీ మూలస్వరం మాత్రం ఎప్పుడూ మారలేదు. గత 90 సంవత్సరాలుగా ఈ ట్యూన్ మన ఆకాశవాణికి విడదీయలేని బంధంగా పెనవేసుకుపోయిందన్నమాట. మరొక్కసారి విందాం.

మీరు వింటున్నారు తెలుగు వాణి ఆన్ రేడియో 2FFM 98.5. ఇప్పుడు ఈ వారం ప్రశ్న సమాధానం వివరాలు చూద్దాం. మేము అడిగిన ప్రశ్న, భారతదేశంలో ప్రవహించే నదులలో అత్యంత పవిత్రమైనదిగా పేరుగాంచిన నది పేరు ఏంటి అని అడిగాము. సో భారతదేశంలో ఎన్నో పుణ్య నదులు ఉన్నాయండి, లైక్ వాటిలో అన్నిటికీ అన్నీ పుణ్య నదులైనా కానీ మనం ముఖ్యంగా చెప్పుకునేది గంగానది, దీన్నే పావన గంగా అని కూడా అంటాము. హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైనది, పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగాజలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమని నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్థికలను కూడా గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాల నుండి వారణాసికి, గయా, ప్రయాగకు, ఇతర గంగానది తీర్థాలకు వస్తారు. గంగానది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రదమని కూడా భావిస్తారు. ఇక పురాణాల్లో గంగాదేవి భగవాన్ శివుడి జటాలలోంచి భూమికి ప్రవహించిందని కథ. రామాయణం, మహాభారతం, పురాణాలు అన్నింటిలో గంగా ప్రస్తావన ఉంది. భగీరథుడు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి దిగివచ్చిందని కూడా పురాణం చెబుతుంది. ఇక అంత్యక్రియలలో గంగానది ప్రాముఖ్యత, గంగలో అస్థి నిమజ్జనం చేస్తే ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్మకం. వారణాసిలో గంగ తీరంలో దహనమైతే మోక్షం ఖాయం అని విశ్వాసం. సారాంశం ఏంటంటే, గంగానది భారతీయుల హృదయాల్లో పవిత్రత, భక్తి, ఆధ్యాత్మికత యొక్క ప్రతీక. అది కేవలం ఒక నది కాదు, దేవత, సంస్కృతి, జీవన విధానం అని హిందువుల నమ్మకం. ఇప్పుడు ఈనాటి ఈ వారం ప్రశ్నకు సమాధానం ఇచ్చిన శ్రోతల వివరాల్లోకి వస్తే, రాజేష్ సయ్యపురెడ్డి ఫ్రమ్ వెస్ట్మీడ్, ఉమాదేవి అబ్బినేని ఫ్రమ్ సౌత్ షాత్ఫీల్డ్, శాంతి కందగట్ల ఫ్రమ్ పెండల్ హిల్, రమా కనగాల ఫ్రమ్ తలవాంగ్, రామ్మూర్తి కోడూరు ఫ్రమ్ నార్త్ పెరామెట, బాలాజీ కశ్యప్ పొన్నూరు ఫ్రమ్ సెయింట్ మేరీస్, లక్ష్మీ దంతుర్తి ఫ్రమ్ సౌత్ షాత్ఫీల్డ్, సునీల్ తీర్థం ఫ్రమ్ ఎప్పింగ్, ఝాన్సీ రావగుంట ఫ్రమ్ పెండల్ హిల్, రంగారావు పెయ్యేటి గారు ఫ్రమ్ జోర్డాన్ స్ప్రింగ్స్, వెంకట్ మంచిరాజు ఫ్రమ్ హ్యారిస్ పార్క్, అమల ఆవల ఫ్రమ్ మెలోంబా, అమల్ ఆవల ఫ్రమ్ మెలోంబా, సంతోష్ అడ్ల ఫ్రమ్ సెయింట్ మేరీస్, సత్య సాయిరామ్ చెరుకూరి ఫ్రమ్ సెయింట్ మేరీస్, పార్వతీ అలివేలు ఫ్రమ్ వెంట్వర్త్విల్, సతీష్ బాబు వరదరాజు ఫ్రమ్ ఈస్ట్వుడ్, మూర్తి ఓలేటి ఫ్రమ్ వెస్ట్ పెనంట్ హిల్స్, జ్యోతి లొల్లా ఫ్రమ్ వెస్ట్ పెనంట్ హిల్స్, సారథి మోటమర్రి ఫ్రమ్ రైడ్, అలేఖియా చెరుకూరి ఫ్రమ్ సెయింట్ మేరీస్, వరప్రసాద్ పోలా ఫ్రమ్ రోస్విల్, పవన్ ఇరగవరపు ఫ్రమ్ సెయింట్ మేరీస్, అనిల్ ఫ్రమ్ కింగ్స్వుడ్, మరియు సందీప్ కంఠమనేని ఫ్రమ్ వెడ్డింగ్టన్. చాలామంది శ్రోతలు సమాధానం ఇచ్చారండి, దాదాపు 25 మంది. అందరికీ తెలుగువాణి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈనాడు సమాధానం ఇచ్చిన శ్రోతలలో లాటరీ ద్వారా ఎన్నికైన విజేత అలేఖ్య చెరుకూరి ఫ్రమ్ సెయింట్ మేరీస్ అండి. అలేఖ్య గారు, మీకు అభినందనలు. త్వరలోనే మీరు వెంట్వర్త్విల్లోని స్వాగత్ బిర్యానీ వారి $25 టేక్అవే ఫుడ్ గిఫ్ట్ వోచర్ అందుకుంటారు. మరొకసారి సమాధానాలు ఇచ్చిన శ్రోతలందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు గంగానది ఆరతి పాట విందాం. ఒక్క నిమిషం. ఈ లోపల

0: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 పై సంప్రదించగలరు.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0466916844. నెంబర్ మరి ఒకసారి 0466916844. పండుగ రోజులు మరియు శని, ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని, ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. SVT హెలెన్స్బర్గ్ ఈజ్ అ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
2: మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM 98.5. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి శనివారం ప్రసారమయ్యే తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు, అంటే సిడ్నీ సమయం ప్రకారం, రేడియో 2000 FM 98.5 MHz పై మళ్ళీ పునః ప్రసారం చేయబడుతుందండి. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో, స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్నవారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా ఉండొచ్చు. మా తెలుగువాణి కార్యక్రమాలను విని మా ప్రసారకులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు.

0: పంపించవలసిందిగా కోరుతున్నాము. వచ్చే వారం ఇదే తరంగాలపై సారథి మోటమర్రి గారు తెలుగు భాష యాస మాండలికం అనే ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు శ్రోతల వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది బైరెడ్డి మధుసూదన్ రెడ్డి.
1: నమస్కారం అండి. శ్రీనివాస్ వద్దిపర్తి.
0: నమస్కారం.